నిర్వాణ బలోనతి భవాదని దురన్నతి మదియ కానపి అసి మదియ భాదని హమా.